అది ఖలీఫాను మీస్తకున్న విష్ణేనహిన్ లస్లహుం కియవా విదాళువే దివ్వుమట్టక వకి వకి కొత్తిమన్ రస్కలాంగె ఎ ఖుర్ఆన్ బావా లివ్వీమే. అది తిమన్ రస్కలాంగె ఎ ఖుర్ఆన్ ఎకి ఫహరు మతిం బావా లివ్వీమే.

అది ఖలేగఫాను మీస్తకున్న విష్ణేనహిన్ లస్లహుం ఖియవా విదాళువే దివ్వు మట్టక వకి వకి కొత్తిమన్ రస్కలాంగె ఎ కుర్వాన్ బావా లివ్వీమే. అది తిమన్ రస్కలాంగె ఎ కుర్వాన్ ఎకి ఫహరు మతిం బావా లివ్వీమే.

0: ఎకలాంగి దరికలకు నుహిప్పవా రసకలాంగి అది విరికంగా ఎకలాంగ్యం ఇవ్వెస్ బావెరియకు నువే అది నికమెతికమున్ సలామే కురాణే రక్కా తెరియకు ఎకలాంగ్యక నుమెవేమే అది కరేగిఫాను గిన గినై ఎకలాంగ్య తక్బీరు విదాలు ఆశే.
1: بسم الله الرحمن الرحيم
2: رحمن وانت رحيم وانت الله باسم فلم فشاغنم
1: الحمد لله الذي انزل على عبده الكتاب ولم يجعل له عوجا
2: حمد هري الله ش ఎకలాంగి ఎకలాంగి అళాయ ఫొబ్బావాలెవ్వి రస్కలాంగి అది ఎకలాంగి ఎఫతుగా ఎవ్వెస్ గుదుఖమే నుసీదాకమే నులవ్వతే.

0: గడిం మెందురుం అంబురా దేజ్జిహి మీ దివహిరాజ్జే గడు. అస్సలాం అలైకుం. దివరాజ్యకు అడుగు ఎంహ్యా ఎహు తెరిన దుళెహో సిహతకం ఎదెన్ మిరేగి దుళెహో ప్రోగ్రామాయకు మిబద్దతు కురి అల్గును సామియా అహ్మద్ వహీద్. దుళెహో సిహతె గౌరు మట్టక అల్గును మిగ దిరులుముగె ఆద ఖాద గిన బదరతకి గిన్నెం ఎబ జెహే. దుళెహో సిహతెక్కె హురుమకి హాస్ నియమతకే బుణాడు అల్గును మిగ అడోహం అల్గును మిన్న మి నియమతుగె అగువజం కురవేని బలియుము అల్గున్ మెన్ కొమ్మె మీహకువెస్ అబదుస్ మసకే కురమాణి దుళెహో సిహతిగా దెమిహురుమా ఎగుతుం అల్గున్ మెంగె మీ ప్రోగ్రామ్ మీ ఎహీ తిరివని దుళెహో సిహతిగా అల్గున్ మెంగె ఎహున్ తెరిన్ దెమితి మట్టకా ఎహీ తెరికం ఫోరు కొద్దినుమా ఏంకము మిరేగె ప్రోగ్రామ్ గ అల్గున్ మెంగ్ హమ మీఫద కమకా గుడె ఎగుతుం అలి అల్వాలాన జిస్మాని బరితక నఫ్సాని బరితకకి మీ హమ అల్గున్ మెంగ్ అబదుస్ అడుహ వాహకే నఫ్సాని గొతు మీహా ఎక్కురా అసరుతకకి జిస్మాని బయ్యా తఫాతుకో దువహున్ దువహా దిరువులుమా మసకి కురుముగె కాబిలుకమం ఫుళా దాయిరాయిగా అసరు కురా సిహీ హాలతే ఏంకము మి బయ్యామిదు అల్గున్మెన్ ఫర్వాతిరువే ఏకకు అనకకం ఎహీతరికం ఫోరుకొద్దేన్ మియతె బజెహే. అల్గున్మెన్గె దుళెహో మీ ప్రోగ్రామ్గె మీ హఫ్తాగ మౌలువకి నఫ్సాని బలిత మీ హఫ్తాగ ప్రోగ్రామ్గ మౌలుమాత్తెవ్మా స్టూడియోగా అలుగనాయకీగా మీ బయరు వెడాన్వని నఫ్సాని బరితక ఫర్వాదివ్వా సైకేట్రిస్ట్ ఎకమవా డాక్టర్ అబ్దుల్లా నాజిమ్ మరహబా ఇంగేతో అది కీరెత్తో
1: రంగళు ఇంగేతో
0: అది మీరే అల్గున్ మేము మీ వాహక దక్కం హమ్ జీఫం ఎత్తి నఫ్సాని బరితక గుళెగుతుం విదాళు దెఫానంతో నఫ్సాని దుళెహో కమకి కొబాకం
1: దునియాగ సిహచ్చమియా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బుణాగుత్క వెచ్చేయా కొమ్మె ఇన్సానకువెస్ దుళహయ సిహతే గహురుమట్టక హమైకణి జిస్మాణి దుళహొకమెన్ను నఫ్సాణి దుళహొకమ ఇజ్తిమాయి దుళహొకమ్ సమబేనువే ఏ ఏగ తెరే నఫ్సాణి దుళహొకం ఎబేఫ్లుం విదాళ్వా గుత్క వెజ్జయ నఫ్సాణి దుళహొ హాలతిగ్గ మీహా హున్నం హతరు షరుత ఫురిహం వాంజే ఫుర్తం షరుతకి ఏ మీహక ఏ మీహెక్కి గాబిల్కం అమిల్య దెనగణివు దెవెనకమకి ఆముదిరియుళు ముగ దిమావ గొంజెహుంతకు కురియరాగన్ ఆముదిరియుళు ముగ మీ దిమావ గొంజెహుంతకు కురియరాగతు ముగ హివ్వరు హురు తింవణకమకి ఎమీహకు ఎ కురా మసెక్కతిక్ సబబుం ముజ్తమవ ఫేదా హురుం అది హతరు వణకమకి ఫేదా కురెని విగుతక ఎమ్మె ఫేదా బొడుగుతక ఎ మసెక్కె కురెవు ఎమ్మ మీ హతరు షరుత్ పురిహం వాకముగ వణివీయా అల్మెన బుణ విధాన్ ఏ మీహకు ఎహరి నఫ్సాని దుళహొకం మతీగై
0: అది మీ వర తఫ్సీర్ కో నఫ్సాని దుళహొకం తివి దాడు దివి దెన్ మీ జిస్మాని సిహతకే ఫదా నఫ్సాని సిహత సమాధు కందిన అడుగుని మెన్న హమ సోషల్ మీడియాగా ఎక్కి మనసతకున్న అది డాక్టర్ విదాడు ఆ వాహకతకు ఏ భయంగా ఎక్కి వెగంతో నఫ్సాని దుళహొకం సమాధు కందేం చేయండి
1: నఫ్సాని దుళహొకం సమాధు కందేం చేయ మేగండు సర్వకి ఫహుగే హోతుం తకు దక్కాగుతుక విద్యాస్ హగీగతుగా జిస్మాణి దుళహొకమ నఫ్సాణి దుళహొకమ వైక్యన్ను కురవేణి జిస్మాణి గొతం హసిగండుగ వేం అళానమ నఫ్సాణి గొతం మీహా బలిక శివాణి అది నఫ్సాణి గొతం వేం అళాకముగ వణివియా జిస్మాణి గొతం వెస్ వెన్న కంతత్వం ఉన్నాని అది హసిగండు వెస్ బలివాణి ఎకికాల మీ ఆముగతిగ నఫ్సాణి దుళహొకంగె వాహక దక్కారుగ దిం అళను హీవణి మీ జిస్మాణి కమె దిమావే జ టెస్ట్ తం హదాలాఫ బలాలేమేని కొం కమె గోస్వెగెం కమ్ మి కమె మి దిమావణి హెన్న మెస్ నఫ్సాణి బల్తం ఎగొత దెనగనివేణి మా బొడ్డు టెస్ట్ తకె నూయిన్ హురే లేగె టెస్ట్ కొం ఇచ్చకొన్ను దక్క హెన్న మెస్ ఫహుగే మీ దిరాసా తకొం దక్క అగొతుగ వెజ్జే హసిగండుగ హున్న మాదాయ్ కోటిసో ఏతి వకి వరకవ్వరి గినమణి మీహా స్ట్రెస్ వాకముగ వణివియా దెన్ నఫ్సాణి దుళహొకమే బుణాయరుగ ఏగ మాణియకి ఎఫ్ఫరాతుగ నఫ్సాణి దుళహొకం అణిఫరాతుగ నఫ్సాణి బలి ఏ దెబాకంజ నుంగిన్నాణి ఏగ దెమెదువెస్ ఉన్నాణి కంతత దిమావీమ దస్కురాణి కంకమా డీల్ కురణూని కోప్ కురం దత్తు ఏ ఎఫ్ఫహుగ దెమ్ ఏ మీహెగ్గే ಕೆಪಾಸಿಟಿ ನೆತಿ ಮಿಸಾಲಕ ಕೋಪ್ ಕೂರಂ ನೂನಿಯವರೆ ಬೊಡೆತಿ ಸ್ಟ್ರೆಸ್ ತ ದಿಮಾವಾಂ ಫೆಶಿ ಹೆಂ ವೆಜ್ಜ ಕುಡಕ ಸ್ಟ್ರಗಲ್ ಕುರಾಣ್ ಸ್ಟ್ರಗಲ್ ಕುರ ಮುಂಗಸ್ ಬಲಿವಾಣ್ ಸೊ ಮಿಹಿಂ ವಾಯರುಗ ಅಸ್ನ ಹಗೀಗತು ಹಸಿಗಂಡುಗ ಹುಣ್ಣೆ ಕಿ ಮಾತಾತ ಇತುರು ವೇಗೆಂದೆ ಮಿಸಾಲಕ ಸ್ಟ್ರೆಸ್ ಆ ಕೋಟಿಸೋಲ್ಲ ತಫಾಸ್ ಹಿಸಾಬ್ ತಕೊಂಡು ದಕ್ಕಾಗತುಕೊಂಡು ನಿವಾರ ಬೊಡ ಗುಳಿಫ ಕೋಟಿಸೋಲ್ಲಕಿ ಎಂಡೋಕ್ರೈನ್ಗೆ ಕಿ ಬಲ್ತಹುಗವೆಸ್ ಮೀ ಫಾಹಗ ಕುರೆವೇ ಮಾತಾಯ್ ದೆಂ ತಫಾಸ್ ಹಿಸಾಬ್ ತಕ ಬಲಾಲಾರು ಹಕುರು ಬಲಿ ಹುಣ್ಣ ಮೀಹುಂ ಡಿಪ್ರೆಷನ್ ವರಂ ಹಾಯಿವಾಣಿ ಮೀ ಅಂಹೆಂ ಬೇಫರ್ನ ದಿಮಾವಾ ಪಿ ಸಿ ಒ ಎಸ್ ಏಗವೆಸ್ ಎಕ್ಕಲ ಮೀ ಡಿಪ್ರೆಷನ್ ಎನ್ಸೈಟಿ ಕಂತ ವರಗಿನವಾಣಿ ಥೈರಾಯ್ಡ್ ಬಲ್ತ ಕಾಗುಳಿಗೆ ವರಗಿನ ಫಹರು ಡಿಪ್ರೆಷನ್ ಆ ಎನ್ಸೈಟಿ ಅಣ್ಣಾಣಿ ಎಕಹಲ ಅಲಾಮ ಅತ್ತ ಫೆನ್ನಾಣಿ ಎಹೆಂ ವಿ ಮ ಜಿಸ್ಮಾಣಿ ದುಳೆಯೋಕ ಮಂಗೆ ದೇ ಸಮಾಲ್ಕ ಮಾ ಇವರಂ ಅಸ್ತು ನಫ್ಸಾಣಿ ದುಳೆಯೋಕ ಮವೆ ಸಮಾಲ್ಕ ದೇ ಮಿ ಜನೇ ದೇಚ್ಚಕಿ ವಕಿ ಕುರವೇ ನೆಚ್ಚನು ಎಕ್ಕೊಳು ಅಡಿಯಾಳ ಲ್ಯಾಫಿ ಅಣೆಕ್ಕೊಳವೆ ಸಸರು ಕುರಾಣಿ ಹಮ ಅಣೆಕ್ಕೊಳು ಅಡಿಯಾಳ ಲ್ಯಾಫಿ ಮೀ ಜಿಸ್ಮಾಣಿ ಸಿಂಗ ಅಸರು ಕುರಾಣಿ ಹೆಮ್ಮ ಏತಿ ವಕಿನು ಕುರವೇ ನೆತಿ ಹಮ ಏ ಎವರೆಗೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ದೇಮಾಣಿ ದೇಕ ಮಿಸ್
0: ಅದೇ ಮಿಹರ ಅಣ್ಮನ್ ನಂಗೆ ಹಮ ವರ ಗಿನಯಂಗ್ ಅಡುವೆ ಎನಿಕೆ ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಶಿಕಾರಕ ವಿಫಹುರಿ ಮೀಹೆಕೆ ನಫ್ಸಾನಿ ಬೈಯಂಗ್ ಏನ ಫರ್ವಾ ಕುರೆಯೇ ಕೊಬಾತೋ ಮೀ ನಫ್ಸಾನಿ ಬಲಿಗೆ ಬತ್ತರು ತಕಕ್ಕೆ
1: ನಫ್ಸಾನಿ ಬಲ್ತದ್ದೆ ಮ್ಯಾಗಂಡು ಗೊತ್ತಿಗೆ ಬಹಾಲಿವೇಣಿ ದೇಪಯಕ ಅಣ್ಮಿಂಗೆ ಉಂದಗುವೆಸ್ ವಾಹಕೆ ದಕ್ಕ ಈ ಅಳ್ಮೆಂಗೆ ದಿವೆಹಿ ಬಹುಗ ಸೀದಾ ನುಹುರ ಮಿ ಬಲ್ತಕ ದಿವೆ ಹಿಂಕಿಯಾನೆ ನನ್ನಮೆ ಏನಮೆಸ್ ಬಹಾಲೆವೆ ದೆಕೆಟಗರಿಯಕಿ ಎಬ್ಬಯ ಮಿಕಿಯಣಿ ನ್ಯೂರೋಸಿಸ್ ಅಣೆಬ್ಬಯ ಮಿಕಿಯಣಿ ಸೈಕೋಸಿಸ್ ಮಿ ದೇತಿ ತಫಾತು ಮ್ಯಾಗಂಡು ಗೊತ್ತಿಗೆ ತಫಾತು ಆಗುತ್ತಕಿ ಸೈಕೋಸಿಸ್ಕ ದಿಮಾವಾಣ್ ಇನ್ಸಾನಾಗೆ ಬುದ್ಧಿ ಫಿಲಾಗಿನ ದಾ ಕಹಲ ಅಲಾಮಾತ್ತ ನ್ಯೂರೋಸಿಸ್ಕ ಮಿ ಬಯ ನುಹುನ್ನಾಣಿ ವರ ಗಿನಹಾಲಿತ್ತಹುಗ ನ್ಯೂರೋಸಿಸ್ಗೆ ಬಲಿತಹುಗ ಎಕ್ಕಲ ವಕಿ ಹಿಸಾಬಕೊಂ ಅಮಿಲ್ಲ ಮೀಹಾಯ ಬಲಿಕಂ ಗಬೂಲ್ ಕುರೆವಿಗೆ ಡಾಕ್ಟರ್ಕ ಹಿಸಾಬಂಗೆ ಅಸ್ತಾನೆ ಎಹೆ ನಮಯಸ್ ಮೀ ಬುದ್ಧಿ ಫಿಲಾಗೆಂದ ಹಾಲಿತ್ತಕುಗ ಏ ಕಹಲ ಸೈಕೋಸಿಸ್ಕ ವರ ಗಿನಫಹರ್ ತಿಮಾ ಮೀಹಾ ಬಲಿಕಮಕ ಐ ಮೀಹಾಯಕ ಅಮಿಲ್ಲೆಯ ಕದ್ದೇನೆ ಎನ್ನುಗಣವೆ ಏಗೊತ್ತಂ ಬಲಾರು ನ್ಯೂರೋಸಿಸ್ಗೆ ವತ್ತರ್ತಕ ಬಲಾರುಗ ದೆಮ್ ವಿದಾಳು ಹೆಣ್ ಡಿಪ್ರೆಷನ್ ಎನ್ಸೈಟಿ ಹುಣ್ಣಾಣಿ ಸೈಕೋಸಿಸ್ಗೆ ವತ್ತರ್ತಕ ಬಲಾರುಗ ಸ್ಕಿಜೋಫ್ರೇನಿಯಾ ಕಹಲ ಬೊಡತಿ ಬಲ್ತಂ ಹುಣ್ಣಾಣಿ ಏಮ ಅದಿ ಮೀನೂಣಸ್ವೆಸ್ ಇತುರು ಬಲ್ತಂ ಹುಣ್ಣಾಣಿ ಮಿಹಾರುಗೆ ಮೀ ಎಮ್ಮೆ ಫಹುಗೆ ಹೋದಂತಕ ಬಲಾಯಾರುಗ ಎಮ್ಮೆ ಕುಡೈರುಸುರೆ ಮುಸ್ಕುಳಿವು ಮಾಜ ಹೆಂದೆಮೆಸ್ ಪೆಣ್ಣ ಕಾಲ ಬಲ್ತಂ ಹುಣ್ಣಾಣಿ ಕುಡಕುದಿಂಗೆ ತೆರೆಗ ಮಿ ಅಳ್ಮೆಂಗೆ ತೆರೆಗ ಮಿ ವಾಹಕ ದೆಕ್ಕವೆ ಓಟಿಸಮ್ ಎ ಡಿ ಎಚ್ ಡಿ ಕಾಲ ಬಲ್ತ ಫೆಣ್ಣಾಣಿ ನೂನಿಯ ಸಿ ಮೀ ಉಮರವರ ಸಿಕ್ಕುಂಡಿಲ್ಲ ಕೊ ಹುರು ಮೆಂಟಲ್ ರಿಟಾರ್ಡೇಷನ್ ಕಾಲ ಬಲ್ತಂ ಹುಣ್ಣಾಣಿ ಫುರಾವರುಗ ಫಶಾಣೆ ಬೈಪೋಲರ್ ಡಿಸಾರ್ಡರ್ ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಅಲಾಮ ಎತ್ತ ನೂನಿ ಓ ಸಿ ಡಿಗೆ ಅಲಾಮ ಎತ್ತ ವೆಸ್ ಮೀ ಮೆದೂ ಮುರಂಗಣ್ಣೈರುಗ ವೆಸ್ ಎನ್ಸೈಟಿಗೆ ವತ್ತರ್ತ ಜನರಲೈಸ್ಡ್ ಎನ್ಸೈಟಿ ಡಿಸಾರ್ಡರ್ ಕಾಲ ಬಲ್ತ ಫಾಳುವಾಣಿ ದೆಂಗ ಹಮ ಯಾಕೋ ಉಮರುನ್ ದುವಸ್ವಾವರಕ ಡಿಮೆನ್ಷಿಯಾ ಕಾಲ ಬಾಧಿತ ವೆಸ್ ಅಣ್ಣಮ್ಮಾಣಿ ಅಣ್ಣಾಣಿ ಹೆಮ ಅಳ್ಮೆ ಹಿಂಗೇನಿ ಎಬ್ಬಯ್ಯ ದೆಬ್ಬಯ್ಯ ಹೆಣಮೆಸ್ ವರ ಬ್ಯಾವರಕ್ಕೆ ವತ್ತರುಗೆ ನಫ್ಸಾಣಿ ಬಲ್ತ ಹುಣ್ಣಾಡಿದೆ ವರ ಕುರುಕೊಬ್ಬುಣ್ಯ ಮೀ ಕಾಲ ಗೊತ್ತಕ್ಕೆ ಅಳ್ಣ ಕಿಯಾದವೆ
0: ಅದೇ ಅಳ್ಮೆ ಎಹೊನ್ ತೆರೆಕ ಫುರ್ಸತ್ತಿನ ಮಫಹುಗ ಕುರಿಯದ್ದಾಣಿ ಅಸ್ಲಾಮ್ ಅಲೈಕುಮ್
2: ವಾಲೇಕುಮ್ ಅಸ್ಸಲಾಮ್ ರಂಗಳು ತೊಮ್ಮಾರ
0: ಅದು ಮಿಹರ್ ವರ ರಂಗಳು ಹಿಂಗೆ ತಕೋಬೇತೋ ಸುವಾಲಕ್ಕಿ
2: ವರ ರಂಗಳು ಮಾವಲು ಅಳ್ಮ ಸ್ವರಸ ಮಾಡ್ಕೊಂಡು ಸುವಾಲು ಡಾಕ್ಟರ್ ಅಬ್ದುಲ್ ನಾಜ್ಮ ಕೇಳ್ಕೊಂಡು ಅವರ ಅಳ್ಗೊಂಡ ಬರ ರಂಗಳು ಅವರ ಹಿಂಗೆ ಡಾಕ್ಟರ್ ಫಾಕೊಂಡು ನೀವು ದೇಹದ ಕುರಿ ನಕ್ಕಾನಿ ಕಮಕ ಕುಳಿಕೆ ಹಾಂ ಮೆಡಿಸಿನ್ ಅಂಗವಾಹವಾಣಿ ಏನಮ್ಮ ಡಾಕ್ಟರ್ ದೇವಿ ದೇಹ ಇರಿಸಾದ ಈಗ ಹೋಗಿ ಅಂತಾನೆ ಏನೇ ಹಮ ಡಾಕ್ಟರ್ ಬರ ಹಾಂ ಸಸ್ತ ಕುರಿ ದಂಡವಾನ ಬಿ ಹ್ಞೂ ರಂಗಳು ಮೀ ಹಿಸಾಬ ಮಾಸ ಹುರಿದಿ ನೀನು ಸುವಾಲಕ್ಕಿ ಡಾಕ್ಟರ್ ದೇವಾಹರಿ ಬೇ ಮಡ ಮಡ ಮಡ ಮಡಗೆ ಡೋಸ್ ದಕ್ಕುರ ಮುಂಗ ಸೇತಿ ದವ್ವೆ ಅಡ್ಮೀಹ ಹಮ ಮಗನಿಗಳಿ ಅಮೆ ಅಮಿಲ ಸಾಮಸ್ ಸಿದುವೆಗುನಿ ನಿಜಲ್ಲಿ ವಿಶಾಲ ಡಿಪ್ರೆಷನ್ ನ ಕಂಟೆಂಟ್ ಯಾಕ ಕೂಡಿಗೆ ದೆನ್ ಅಲುಂ ಏ ಹಮ ರಂಗಳು ದೇಶ ಅಡಕ ಅಲುಂ ಉಂಗಳಿಗೆ ವಕಿ ಹಿಸಾಬ ಏತಿ ಅಲುಂ ಹಮ ಎಂಜೈಟಿ ಡಿಪ್ರೆಷನ್ ಕೊಸ್ತಾನೆ ಸ್ಟ್ರೆಸ್ ಮೀಹ ಮಾಯೂಸ್ ಕಾಲ ಕಮಕ ಕೊಸ್ತಾನೆ ಮಿಹಾರ ಮಿಹುರಿ ನಾರ್ಮಲ್ ಸಿಚುವೇಶನ್ ಏರಿದೆ ಕಮಕ ಗುಳಿಗೆ ಅಳಗೊಂಡು ಮಿದನ್ನ ಮಿ ಕರುವ ಹೋದಿವ ಹಾಗೆ ಅಲ್ಲೂ ಏತಿ ದೇ ಸುತ್ತಲ ಈ ಹಿಸಾಬ ಅನೇಕ ಮಿದನ್ನ ಏತಿ ಅತ್ವೇ ದಾನೆತ್ತೋ ಹಮ ಮಕ್ಕಳ ದಿಮಾವೆ ದಾನೆತ್ತೋ ಏ ಪ್ರಥಮ ಸ್ವಾಮಿ
1: ಅದೇ ಅವರ ಬಡ ಶುಕ್ರಿಯ ಇತ್ ಸುವಾಲ್ ಕೊರೆವೀತಿ ಸುವಾಲ್ಗೆ ಜವಾಬಕಿ ಆಯ್ಕೆ ವಕಿ ಹಿಸಾಬಕ್ಕೂ ಅಣಿಕಾವೆಸ್ ದಿಯುಮುಗೆ ಚಾನ್ಸ್ ಹೆಂಗೆ ಉನ್ನಾಣೆ ಮೀ ಜಿಸ್ಮಾಣಿ ಬಲ್ತಕ ಬಲಾಯರ್ ಅರ್ಧಫುಸ್ ರೋಗ ಹೆಂಗಿಲ್ಲವಾದೆತ್ತ ಅರ್ಧಫುಸ್ ರೋಗ ವೆಸ್ ಜಹಿ ಫರಂಗಳು ಆಣೆ ಅಣಿಕಾವೆಸ್ ವಕಿ ಹಿಸಾಬಕ್ಕೂ ಎಕ್ಕಲ ಕೊಮ್ಮೆಸ್ ಕಾ ಮೂಸು ಮಂಗಣ್ಣ ಬದಲಕೊಂಡು

0: ఇస్లామీ తారఖల తెర కురవే దాతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగ ముహిమ్ము దౌరెన్ అదా కుఫావా సమాంవి తంతనుగే వాహకతా
2: కమం బల్కీస్కి ఆస్తు రస్కం ఉతి కోంగ్ సరహద్ది క్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బుడు సమాకమ
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది పింతౌకా ఇల్మం హిత్త ఫురాదిగై
1: కురిపోషి
3: కొమె హోమ దోహెక్కే హెందుళ్ళు అక్కడి తెరియం
1: రిపీట్ అంగార్ దుహుగి వెందురు ఎకెచ్చార్ అది బుధ దుహుగిరి అగ్గడి తిరిహు ఎంగా సతర్స్తేక సాలిస్ నుయి కిలో హర్ట్స్ మీడియం వేవ్ అది అడ్యనుయి మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
3: ఇంతిజార్ కొద్దు
4: కొక్కో తెం తిహెం అబదు నోవె తేతువె బల ఇంగా బలెచ్చే కాల నుకెవి నుకెవి మీహా ముడిం హికిచ్చేన్ను
5: అళ దత్త తేదు ఆహితే నువ్వె గాహితే వెస్ నువ్వె మీహ కాంగెం బునా హివ్వెస్ నువ్వె ఆరిందెం కీనెం హాదాని
4: కొక్కో తికమం హల్లెం హోదమా
5: కీనే కుంగుతకు ఆరి మీ అరువరు బలి వెచ్చే
1: లస్ నుకురవ్వా అవహ ఫరువా హోద్దవా
3: నఫ్సాని దుళాయుకం మీ ప్రోగ్రామ్ వస్ డిబేఫ్రోన్ నంగ్ ఎహి హోత్త విదాణ నఫ్సాని దుళాయుకం
1: కొమ్మె హొణిరు దుహెగెరే నుయ జహాయిరు రిపీట్ హోమ దుహెగెరే మిందం ఎకె జహాయిరు అది బుధ దుహెగెరే మిందం దెగడి తిరీహు ఎంహా సతరస్తేక సాలిస్ నుయ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అది అడ్డ్య నుయ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ హమైకని దివి రాజ్యగడు
0: కొమ్మె ఉమురక
6: కొమ్మె ఫంతియక
0: కొమ్మె గింతియక దివి రాజ్యగే అడు ఎంహా సతరస్తేక సాలిస్ నుయ కిలో హర్ట్స్ మీడియం వేవ్
6: అడ్డి హనుయ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్

0: Half ten of Metro Gavar carrying Habibulo, V number, even number back of Fahat, just as Matma and Sensaka Kafan Jaila, thin number back of Fahat, Kunter and Difa Kurfunua, the Boras, Raja half ten Shifa, Shifa Bolja back of Fahat and Ye, Inas, then ever Kurim, Afghan Kunter, Tango Fahat, Nagad, Nagadin Bola, Fahat, Hosam Rashid, Kuria, I am Bolam Jaila, Natra, one day, Metro Hosko, one at this, I am, Marito Balakur, Hosam Rashid, Metroka, Hosam Rashid, Kamedo Hosko, Sensaka, Kunter, Ibrahim, Vice, Kurit, Funua, Hamza. Hamza di Bortango bar with half me that some digo spare. But a ritual Raji Kunta and Bahalag, the Miss Hamel and Ufa, the Massacre, Hamza di Bortango bar with Hamza Huskung, Imat Fratan Ara, and a Tim Bortango Kuri left the only Afghan Kunta back of Fatan editor and keeper Faisal Ahmad Hamidi Faisal Kuri. Habib Allah Habib Otiti Krufunwa Abu Dua Farani Afghan Kunta Afghan Dihan number Omid Kaite Kunta Natto Vandan Nevar Kunta Ka Natto Vadefa Ere Kair Omid Nagai Din Bola Mi Far Kunta Kaite Fas Bola Ke Misra Badal Dua Nam Sere Tere Badu Captain Omid Nuli Be Ere Tere Fahat Unga Skipper Hussein Sharif Adi Bani Satar Minute Furtam Half Kulefa De Team Kur Evis Team Kul Dane Nuje Hussein Sharif Difa Kur Krufunwa Abu Bas Meto Horosko Ilanari Murkuni Bram by the Kala Vetuni, Bolde Bunifat and Sa, the number of Gonge, and a back of Fahata Sensa Katrang, hand number control, Kola Femusambor, Ahadi, Bolivan Kurija, Titi Kurib, Fonua, the Olaf Maduja, left Uncle Fatanakis, and Kuntereka, and never Fahatu, Sensa Katere, Kuntere, Afghan half time for Kuntere, Metro Mosco Kuraja, half time Hanambara, Afghan Hanambar, where the Bala Kuntere and a back of Fatanakis Metro I carry, Hatar number. Mahbub, Irmat Frat Falibado, Kola, Husko, Kunta, Ninjasal, Kari, Bold Debut, Ahazam, Rashid, Evrukuri, Kunta, Ninjasal, Kari, Bold Debut, Haisham, Ganatu, Nagadi, Bola, Kunta, Garabodo, Fonua, the Bolete Goda, Amazon, Emburking Agot, and Aspir, Ponagan Yakari. What a little Nagadi, Sida, Captain Boda, Afghanuke, Omid, Papalze, Boda, Popalze, Boda Nagadi, Popalze, Bolgi, Hila Fagot, Aspir. Raja Leaf, Eldung area, Dima, Corona, and the Akari from Frat, Raja Hafter.
1: Hey, easy, 6-9, easy.
0: Hussein Shifa, Willen. Hussein Shifa, Yusuf, Kuril Bola. Half give me that some Sadan, Bolon Krefonua, the Bola, Varitum Bala, Bosom Rashid Fahato. I am a dangerous side Bola, Afghan Kuntabo attack with Dama Sekur Kargo. I am Kunteria, Atu Hifata Foti. Leaf, young Afghan, Raja Hafter. Half give me the area, Kari from Frat, the Beronga Kari, Krefonua, then. Afghan ke funner number Amin Nabi Zada Navar minute kulavich furta mahaf de team kur evis team kal dan nuje kore midani diamond jibli raja de afghanistan badlu kram ke kun jumla hatar team wad kur amin ba to habir kulavni pakistan bangladesh match image nimuni sumis mak vife jon kur funwa de funner number Amin Funua the Rede Bear and the Kunta Marco and Rajek Furia Matmadamin Funua the Ball Fahatu Difakuri Amdan Difaku Derek and Huskong of Gan Kunta Kurfunua the Ball at Diego Damasme, Kuras Danamatin Bear. Pierre Caragor of Atfan Kurfunua, the Fahata Kurkunteri, and Miraji Goda Masco Funua the Ball Hostanamatin Bear. Raja Leaf, a young gold Kurmati Kurfunua. Carrying Inaz Kurifunua the Bola Medan Hosko Dante Bola Fahat, Afghan Kunta, Bolon Kuria Difa Kuribola, Raja Kunta, Dimon Kurin Afghan Kunta Bakro Fahat, the Ninja Salibor, Tango Barra, the only Agotas area, Canada, Mahon Fratari Matimbe Raja Leaf held on Afghan half hitter and Kurin Ilangas Davis number Iham Ahmad Iham Shifao. Back of Fahat, Medon Hosko Inaz, Pierre Berno Hussein Sharif, Raja goalkeeper, Amdan, half Kimidas, Amdan Hulon Frat, Falibalo Golda, half Kimidas, Raja half the Inaz, Matu Krefonua, the Bola, Aram Hori Dekrunter, Mabor, Fahat Guri, Mabor Kurila, or Fonua, the Rio to spare. Afghan half turn area Canada, Irmati Farat, the Feldo. Afghan gay Ahadi Len Adi Kuria Libola ವ್ಯವಹಾರ ರಾಜ್ ಕುಂತಿರ ದಿಫಾ ಕುರಿಯಾರಿ ಮತ್ತೆ ಬೋಳಬೇ ಬೇರೆ ಗೆಂದಿ ಅಫ್ಘಾನ್ ಕುಂತಿರ ಜೆ ಎಲ್ ಎಫ್ ರಾಜ್ ಎಲ್ಲಿ ಫೇಲ್ ಬ್ಯಾಕ್ ಫಹತಂಗ್ ಎಲ್ಲಿ ಹೈಶಾಮ್ ಬೋಳೆ ಮಸೆ ಕುರಿ ಹೈಶಾಮ್ ಫ್ಯಾ ಜೆ ಎಲ್ ಎಫ್ ಕುಂಟ್ರೋ ಅರಿಮತಿ ಮಿದ್ರ ಕ್ಯಾರಿ ಬೇರೆ ರಾಜ್ ಹಾಫ್ತೇನೆ ಲಿ ಫೇಲ್ ಅಫ್ಘಾನ್ ಅಫ್ಘಾನ್ ಗೆಲ್ಲು ಕುರಿಯ ಇಲ್ಲಿ ಕೆಪ್ಟನ್ ಒಮೀಡ್ ಒಮೀಡ್ ಎತ್ತನೆ ಕುಳಿತರೆ ಕುರಿಯ ಕೆಪ್ಟನ್ ಅದನ್ನು ಜಸ್ಸಾ ಅದು ಬೋಳ ಫಹತ್ ಫಣ ನಂಬರ್ ಬೋಳ ತಾ ಕುರಿ ಜೆಹಲನ್ ಏರಿಯಾ ಕ್ಯಾರಿ ನಗಾದಿನ ಒಬ್ಬನೇ ಅರಿಮತಿಂದ ಕುಳಿತರೆ ಅಫ್ಘಾನ್ಗೆ ನಗಾದಿನ ಬೋಳ ಮಾತಿ ಮಾತಿಗೆ ಸೇರಿತರೆ ಪೆಣಜಮ್ ಕುರಿ ಕೀಪ ಹುಸೇನ್ ಸರಿ ಬೋಳಾಕ್ತಿ ಕ್ಯಾರಿಗೆ ದೇಕುಳಿತರಿ ಏರಿಯತ್ತರೆ ಹುಸೇನ್ ಸರಿ ಬೋಳತಾ ಕುರಿ ಐಹಮ್ ಐಹಮ್ ಅರಿತು ನಟ್ವಾದ ಕುರಿ ಜೇಲಾಸ್ ಹಾಫ್ಗೆ ಮೆದ ಬರ್ಕೊಳಿ ಜೇಲಾ ಮೆದ ಹೋರಸ್ ಕುರಣಿ ಮೆದ ಹೋಸ್ಕೊ ಕುರಿ ಗೋಚರ ಅಫ್ಘಾನ್ ಹಾಫ್ತೆ ಬದಲ ಕುರಿ ಹಾಫ್ಗೆ ಮೆದ ಇಲಾನ ಇಲ್ಲ ನಟ್ವಾದಿ ಕುರಿಯ ಕಾಯ್ದೆ ಕುಳಿತರೆ ನಟ್ವ ಮೊಬಾನೆ ಅದಿ ಇಲಾನ್ ಇಲ್ಲಾನ ಮಿಫಹಾರ್ ಬೋಳ ಗೆಲ್ದುನಿ ಪರ ರೀತಿಗೂ ಕಾಯ್ದೆ ಕುಳಿತರೆ ನಟ್ವಾದ ಕುರಿ ಜೇಲಾ ಇರುತ್ತೆ ವಣ್ಣಂದಿ ನಮ್ಮ ತೆಂಗಾ ಕುಳಿತರೆ ನಟ್ವಾದ ನಮಗೆ ಮಡು ಜೇಲಿ ಹೋಗುದು ಫಾದ ಕುಳಿತರೆ ದಿಫಾ ಕುರಿ ಅಡಗೆ ರಾಜ್ಯ ಕುಳಿತರೆ ಐಹಮ್ ಐಶಮ್ ಐಶಮ್ ಸೀದಾ ಗೋದ ಬಣವಾಲಿ ಬೋಳ ಕೀಪರ್ ಆತಂಗ್ ಕುಳಿತರೆ ಗಾಯ್ದೆ ವರ ಬಾರ ಐಶಮ್ ಪೊಣುವಾಲಿ ಬೋಳೆ ಗಾಗನಕ ಹಾಫ್ಗೆ ಮಿದಾಸ ಬರಬ ಅಫ್ಘಾನ್ ಗೋದಾ ಮಾಸ್ಕೋ ರಾಜ ಕುಳಿತರೆ ಬೋಳ ಫ್ಯಾನ್ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತರೆ ಬೋಳ ಫ್ಯಾನ್ ಆಮ್ತರೆ ಕ್ಯಾರಿದೆ ಐಹಮ್ ಐಹಮ್ ಐಶಮ್ ಅಂಡ್ ನಂಬರ್ ಇಬ್ರಾಹಿಂ ಐಶಮ್ ಕುರಿ ಕುಶಾಗಳಿ ಫೆಜ್ ಸಣ್ಸಾಕಲ್ ಬೇರೆ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತರೆ ಕುರಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಫುಣುವಾಲಿ ಬೋಳ ಒಮೀಟ್ ದಿಯ ನಂಬರ್ ಹೋಯ್ತು ಮದಾಫ್ ಕಾಯ್ದೆ ಕುಳಿತರೆ ಹಣ ನಂಬರ್ ಕಾಯ್ದೆ ಕುಳಿತರೆ ನಟ್ವ ವಣ್ಣ ಮಸೆ ಕುರಿ ಕುಳಿತರೆ ನಟ್ವ ವಣ್ಣ ಮಸೆ ಕುರಿ ಫಹತು ಅಫ್ಘಾನ್ ರಾಜ ಕುಳಿತರಿಯ ಇಬ್ರಾಹಿಂ ಬಹಿ ದಿ ಫಾ ಕುರಿ 22 ಮಿನಿಟ್ ಕುಳೈಫ ದೆಟಿಮ್ ಕುರಿ ವಿಸ್ಟಿಮ್ ಕಲ್ದಾಣೆ ನುಜೆ ಅಫ್ಘಾನ್ ಅದಿ ಫೇಲ್ ರಾಜ ಹಾಫ್ ಕುಳಿತರೆ ಏರಿಯಾ ಮೆದಾದಿ ಮೈ ಹುಣೋ ಫರಾತ್ ಇಲ್ಲನಿ ಹಣಂಬರು ಹಬೀಬುಲ್ಲು ಎಲ್ಲಿ ಬೋಳ ಫಹತ್ ದಿಫಾ ಕುರಿ ರಾಜ ಕುಳಿತರಿ ಈನಾಸ್ ದಿಫಾ ಕುರಿ ಬೋಳ ಅರಿಮತಿ ಬೇರೆ ನಕ್ಕಸ್ ದಿ ಫೇಲ್ ಮೆಹಬೂಬ್ ಮೆಹಬೂಬ್ ಕಾರಿ ವಿ ನಂಬರ್ ವಿ ನಂಬರ್ ಕೊಂಟೋ ಕೊಲ್ಲ ಕಾಯ್ದೆ ಕುಳಿತರೆ ನಟ್ಟು ವಣ್ಣ ಮಸಗಿ ಇಲಾನ್ ಬೋಳ ಇಲ್ಲಿ ಮಸೆ ಕುರಣಿ ರಾಜ ಹಾಫ್ ತೆಂಗ್ ಕುರಿ ಬದಲ್ ಹಾಫ್ ತೀರ್ತಿ ಕುರಿ ಅರಿಮತಿ ಇರುಮತಿ ಫರಾತ್ ಇದ್ದೀನಿ ಕುಳಿತರೆ ಕೆನ ಕಾದ್ಯೆ ಅಹುಸಮ್ ರಶೀದ್ ಅಹುಸಮ್ ರಶೀದ್ ನಟ್ಟು ಹೆಮ್ರಲ್ಲ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಹತ್ ನನಗೆ ಸಣ್ಣನಿ ಆಸ್ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಹತ್ ಜಸ್ಸಾ ಅದು ಬೋಳದು ಹಮ್ಸಾ ಅಬ್ದೆ ಬೋಳೆ ಅವರು ಕುರಿ ಫಹತ್ ಕೀಪರ್ ನುಕ್ಮೆ ಹಾಫ್ ಕಿ ಮಿದಾಸ ಬೋಳತ್ಲಿ ಅತ್ತ ಕುರಿ ಹಾಫ್ ಕಿ ಮಿದಾಸ ಮೆಹಬೂಬ ಅಫ್ಘಾನ್ ಹಾಫ್ ತೆನೆ ತೀರ್ತಿ ಕುರಿ ಸೆಂಟ್ ಸಾಕು ರಂಗಮತಿ ಒಳ ಫರಾತ್ ಬಿ ನಂಬರ್ ವಿ ನಂಬರ್ ಕುಂಟ್ರೋ ಕೊಲ ಮುಸ್ತಫಾ ಅರಿಮತಿ ಹೊಸ್ಕೋದ ಕುಳಿತರೆ ಎನ್ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಹತ್ ನನಗೆ ಸೆಂಗ್ ಕುಳಿತರೆ ಅಫ್ಘಾನ್ ಹಾಫ್ ತೆನೆ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತರೆ ಕುರಿ ಜೆಹದಿನ ಮೆದ್ರು ಆ ರಾಮ್ ಕೊಫಿ ಇರುಮತಿ ಫರಾತ್ ಮೆದ್ರು ಹೊಸ್ಕೋ ತೀರ್ತಿ ಕುರಿ ರಾಜ ಹಾಫ್ ತೆನೆ ಕುಳಿತರೆ ಕಾಯ್ದೆ ಕುಳಿತರೆ ಬಹುಮತಿ ನಟ್ಟು ಜಸ್ಸಾ ತಂಗಳು ಬಾರೋಜ್ ದೋಫಗೋಸ್ ಆಯುಷಮ್ ಬೋಳತ್ಲಿ ಅತ್ತ ಹೈಷಮ್ ಹೈಷಮ್ ಬ್ಯಾಕ್ ಒಳ ಫಹತ ಅಮ್ದಾನ್ ಅಮ್ದಾನ್ ಏರೆತ್ತರೆ ಗೋದೇರೆತ್ತರೆ ಗುರಿ ಕೀಪರ್ ಹುಸೇನ್ ಶರೀಫ್ ಹುಸೇನ್ ಶರೀಫ್ ಅಮ್ದಾನ್ ಅಮ್ದಾನ್ ಫಹತ್ ನನಗೆ ಹುಸೇನ್ ಶರೀಫ್ ಹುಸೇನ್ ಶರೀಫ್ ದಿಫಾ ಕುರಿ ಫುನುವಾ ಅಲಿ ಬಾಸ್ ಮೇದ ಹೊರಸ್ಕೊನಿ ಇಲಾನ್ ಬೋಳೆ ಮಸೆ ಕೊನೆ ಇವ್ರ ಕುರಿ ಫಹತ್ ಅಫ್ಘಾನ್ ಕುಂತೆ ಬೋದು ಕುರಿ ಫುನುವಾ ಅಲಿ ಬೋಳೆ ಐಶಮ್ ದಿಯೇ ಅಫ್ಘಾನ್ ಕುಂತೆ ಬೋಳ ತಾಫ್ ಕುರಿ ಬಿ ನಂಬರ್ ಇವ್ರ ನಂಬರ್ ತೀರ್ತಿ ಕುರಿ ಬರೋ ಹೊಸ್ಕೊಲ್ಲ ಅಂದ್ರೆ ಕುಳಿತರೆ ಬೋಳೆ ಕುರಿ ಜೇಲೆ ಫಹತ್ ಐಶಮ್ ಐಹಮ್ ಐ ಬೋಳೆ ಇವ್ರ ಕುರಿ ಫಹತ್ ಅಫ್ಘಾನ್ ಕುಂತೆ ಬೋಳ ತಾಫ್ ಕ್ಯಾರಿ ಕುರಿ ಸಾದ ನಂಬರ್ ರಾಜ ಹಾಫ್ ತೆರೆ ನೀನು ಬ್ಯಾಕ್ ಒಳ ಫಹತ್ ಮೇದ ಕ್ಯಾರಿ ಆ ನಂಬರ್ ಹಬೀಬುಲ್ ಹಬೀಬ್ ಕೊಂಟ್ರೋ ಕೊಲ್ಲ ಇರುಮತಿ ಫರಾತ್ ಸೆನ್ಸಾಕ್ ಬೇರೆ ಅಫ್ಘಾನ್ ಹಾಫ್ ತೆರೆ ತಿನ್ ನಂಬರ್ ಕುರಿ ತೀರ್ತಿ ಮೆದ್ರೆ ಹೊಸ್ಕ ಇರುಮತಿ ಫರಾತ್ ರಾಜ ಹಾಫ್ ತೆರೆ ಕುರಿ ಫುಣು ಅದು ಬೋಳ ವಣ್ಣನಿ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತೆ ಬೋಳೆ ಫ್ಯಾಗೆ ಕ್ಯಾರೆ ದೇ ಕುಳಿತೆ ದೀವ್ ಮ್ಯಾಕ್ ತಂಗಳು ಫಹತ್ ಹೆಂಗೆ ಕುಳಿತರೆ ಕಣ ಕುರಿ ತೀರ್ತಿನಿ ಒಮಿಟ್ ಒಮಿಡೆ ಎತ್ತರೆ ಎಗಾಣ ಬರ ಕುರಿ ಫುಣು ಅಲ್ಲಿ ಬೋಳೆ ವಣ್ಣ ಕುರಿ ಕೆಪ್ಟನ್ ಒಮಿಟ್ ಇವರು ಕುರಿ ಫಹತ್ ರಾಜ ಕುಳಿತು ಬೋಳ ತಪ್ಪ ಹಂಸಾ ಹಂಸಾ ಬೋಳೆ ವಣ್ಣ ಮಸ್ತ್ ಕುರಿ ಕ್ಯಾರೆ ದಿಯ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತರೆ ಮೆದ್ರೆ ಆ ಕ್ಯಾರಿ ಕುರಿ ಕುಶಾಗುಳಿಂಗ್ ಇಲ್ಲಿ ಫೆಜ್ ರಾಜ್ ರಾಜ್ಯ ಕೆಪ್ಟನ್ ಹಂಸಾ ಅದು ಮುಬಾರತ್ ರಾಜ್ಯ ಕೆಪ್ಟನ್ ಬೇಡ ಕುಳಿತೇನೆ ಹಂಸಾ ಎಮ್ ಎಫ್ ರಾಜ್ಯ ಕೆಪ್ಟನ್ ಬೇಡ ಕುಳಿದೆಯ ಸಮೂಹ ನಿಮ್ಮ ಅಣೆಯಾಕ ಗುಳಿಗಳು ನೀವು ಬಾರತ್ತುಕೊಂಡು ಫೇಣೆ ಹೇಗೆ ಬದಲು ನೀವು ಬಾರತ್ತು ಕೆಪ್ಟನ್ ಬೇಡ ಎಸಿಮ್ ಅದ ಕುಳಿತೇನೆ ಹಂಸಾ ಅದ ಹಂ ವೈದ್ ಬ್ಯಾಕ್ ಕೊಡು ಫಹತ ಅಮ್ದಾನ್ ಅಮ್ದಾನ್ ಕೊಟ್ಟರು ಕೊಲ್ಲವರು ಫಹತ್ ಇನಾಸ್ ಇನಾಸ್ ಬೋಳ ಕುರಿ ಜೇದರಿ ಇನಾಸ್ ಬೈತು ಬದ ಕುರಿಯ ಇಲಾನ್ ಇಲಾನ್ ಐಹಮ್ ಐಹಮ್ ತಗೊಂಡು ಫಹತ್ ಅವಸಮ್ ರಶೀದ್ ಬರೀತು ಬದಾಬ್ ಕುರಿ ಫುಣುವಾ ಅಲ್ಲಿ ಬೋಳ ತಂಕೊಳ ಬಾರು ಜನ ಕ್ಯಾರಿ ಕುಳಿತರೆ ರಾಜ್ಯ ಕುಳಿತು ಬೋಳ ತಾ ಕುರಿ ಐಶಮ್ ಐಶಮ್ ಇಬ್ಬರು ಕುರಿ ಹಂಸಾ ಹಂಸಾ ಮೆಂಗ್ ಕೊಂಟು ಕೊಲ್ಲ ಬೇರೆ ಕ್ಯಾರಿ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಹತಂಗಿದ್ದೀನಿ ಐಶಮ್ ಐಶಮ್ ಇನಾಜ್ ಇನಾಜ್ ಕುರಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಫುಣುವಾ ಅಲ್ಲಿ ಬೋಳೆಯ ಐಹಮ್ ಅರಂಗುರಿ ಐಹಮ್ ಕುಂಟು ಕೊಲ್ಲಿ ಬೇರೆ ಕ್ಯಾರಿ ಕುಂಟು ಕೊಲ್ಲ ಬರೀತು ನಟ್ವ ವಣ್ಣ ಮಸೆ ಕುರಿ Adams Bola, Arimathin Bear, I am a contour of Tarigate of Kariguri, Hanamur, not 12 of Kurita, Masakuri Habibudo, and Sabubudo, Kariguru, Makin, Udaguna Kavana Raja Kunte, Defak of I am Ivan Bait, Ilani del Profuna, Libola, Adana Karin Aki, Afghan Kunta Kuria. Just I will see the Rajakun the fire down Afghan Kunta Bolum back of Fatah, a carry and contract in a contracola, carry Ilan Dumak back of Fatah, and keeper Kailan or about the and it was Kurifunwa, the ball Hamza, Hamza, who's gone? Hadis Hamza, Kurifunwa, the ball, bar a day, Mulan, who's gone Hamza Limbo and Miss Hamza, off business at the Kurimat with Funwa, the ball, a carry with Kunta, the Jasal, the ball, Tanko Barakas, Rajakunteri, Haisham, Kurian Hamza. Hamza Kurufunwa the ball, Bifaru, and the Raji Kunteri, Liberto Masek, Fatum, Afghan Kunte, Difaku, Bear. Ritkon, Hamza, Libun, Fatum Funwa, the ball, Eritre, Hamza Kurufunwa, the Masekuri Renoni, of Belenska Kurufunwa, the Ganui Raji Kunte Porta, Dante Borakas, Afghan Kunte Porta, Kurija, and Metro Kari, Irimot Faratas, Metro Hosko Vandani, Raja Hafta, but the Kurikos have to meet over Kuja Kurufan, Kurufan, the Rofat. Kunte wa the woman who's gone, what do you want to do? Number, Bullet who's gone? Funua Maseko, that is the number. Atom Furula in Kuntereka, Sadan number, Satamakati Kunteria. Roughly, I am at the Raja half the Purija Afghan half the Banana Maseko enemies. Raja half the Midas and Afghan Kuntereka Kusaku in the Fed John Raja. Atav is met Pulay for them half. Let him play with him. If you don't carry in us, Shifa, Korea, Ibrahim Bahida, Ibrahim Bahida, Korean, Korean, I am Ibrahim Bahida, Ibrahim Bahida, or the Palaf, the Profound, and Kunta and Kurifunwa, the Bola. I can see Ibrahim Bahida, Aisham, with the Bahala, Raji Kunteri, Shifa, Kunterika, Kadi Kunteria, Katia. Afghan Habibullo, can a part of Hatan. What if I could jail Titan put Habibullo, I carry Habibullo for the jailness, the Hosko Titanfono, the Bola, Southern number, Afghan, Raja half, then Korean, Rimati Frat, Falibaloka, the Korean Moscow, they can control the Korean one of the Marco, the House of Rashid, and I can attract for 1.5 minute for Pujati, the Profono, the Bola, Mifaro, Raja Ponte Boraki, and Tanakas Afghan contact Korea, Rimati, Miro Akari, Ponteka, Dihan number, Omit. Omit kah di kontrak kan atau warna macam puri. Ayam barang khusyar bolak left. Enam dia far puri dewa tu kan hebat. Enam kita ayam. Enam bolakam. Belum. Beran bola enam kita nak kumpul puri gender katri. Belum ada bola dah ni kerana beran ke dia. Belum bola. Enam kumpul puri gender he.
2: Paro, Diva, Purina, Paraji, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, Vina, කුරුමත් ඉන්නේ ෆෙජොන් යොම කුරින් අෆ්ගාන කුරුන්තේ කො වෙට්ටි ෆොතිම හුලන් ෆ්‍රාතෝ අබේ පෙනල්ටරිය කැරි එන ෆර්වා දෙනි මිහාර අද මෙරේ මේ කුලෙ වෙන්නේ ඩයිමන්ඩ් ජුබ්ලි මෙමුබාරතු ක දෙවන මැච් මේ 10 වෙනි වනේ පුරුත මැච් කුලෙෆා බංග්ලාදේශ Pakistan Bangladesh akulu match ever wage ne megen diyes samasmako ada water break me har de team kulun teres bench kare as fem ball animi pratham half on series ham minute kulay me har wengero evers kula kalade ruje adi me match wasmarani ada me divyaraj football ayan haddiye fasar from guligen intizam kogge kulum da mubarate diamond jubilee football mubarai ada me mubaratu me vaad kurani hatar team ai pakistan afghanistan ಬಾಂಗ್ಲಾದೇಶ ದಿವಿಹಿರಾಜ್ ರಾಜ್ಯಕ್ಕೆ ಕುಳುಮ ಮೀ ಮೆಚ್ಚುಗ ಬದಲಾದಾರು ಅನಂದನ ರಾಜ್ಯ ಕುಳುತಿನ ವಾರ ರೀತಿ ಕುಳುಮ ಕುಳುಮ ದಾಕ ಫಾಹ ಕೊರ ಅದಿರಂಗಳ ಫುರ್ಸತ್ ವೆಸ್ ರಾಜ್ಯ ವೆಸ್ ಲಿಬೆ ಜಾದೆ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಸಮರಂಗಳ ಫುರ್ಸತ್ ಲಿಬಿಗೆ ಹೆಂಗಜ್ಜೆ ವಾಟ್ ಅ ಬ್ರೇಕ್ ಅಫ್ ಫಹು ದೆಮ್ಮೆ ಅನಿ ಅಲಿಮ ಕುಳುತ ಫರ್ವಾ ಅಫ್ ಫಹು ಎನೆಸ್ ಎಹಿತೆರಿಯಕಿ ದನು ಫಾಬ ಫಲು ಆರಂಭ ಯನ್ನನಿ ಮೇ ಏಗೆ ಇತರ ಮೇ ಮಿದನ್ನವಾದ ಮೇ ವಾಟರ್ ಬ್ರೇಕ್ ಫಾ ಕುಳು ದ ಟೀಮ್ ಕುಳು ತರ ಸ್ಕೂಲ್ ಮುಖ ಮಿಹಾರೋ ಬ್ಯಾವೇರಿ ವೇಜಿ ಕುಳು ಫೆಟಮಟ್ಟ ಕಮಿಹಾರ ದ ಟೀಮ್ ಕುಳು ತಯಾರು ಅನಿ ಗೋಲ್ ಕುರ್ಮತಿ ಲೀಫ್ ಎಜ್ಜು ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಕೀಪರ್ ಕುಡಿಯ ಫಣ ಗೋಲ್ ದೇರಿ ಆಗ ಮೆದಾ ಹಿಸಾಬ ಬಾಬಾ ಅದೇಸ್ ಬೈ ಕುಳು ತರ ಬೆಂಚು ಕಾರಿ ಟಿಬಿ ಆಫ್ಸರ್ ನ ವಾಹ ದಕ್ಕಾಲ ರೆಫ್ರಿ ಕರಿಂಗಡ ವೇಳೆ ಕೀಪರ್ ಜಸ್ಸಾಲಿ ಅಮಿದ ಮಿತ್ ಕುರಿಯ ಏರಿಯಾ ಬೇರೆ ಹುರಿ ಕುಳು ತ್ರಿಕಾಂಗ್ ಅಫ್ಘಾನ್ ಕುಳು ತ್ರಿ ಮುಂಗ್ ಹಾಫ್ತರ್ ಮೇವತ್ರ ಬೋಳೆ ಫ್ಯಾನ್ ಕುರಿ ಜಿಲ್ಲೆ ರಾಜ್ಯ ಹಾಫ್ತರೆ ಹುಣ ಅಫ್ರಾನ್ ಕುರಿ ಫುಣವಾದ ಬೋಳೆ ಅಮಿಡ್ ಮೇರಣಿ ಅಮಿಡ ಬರ ಕುಳಿಂಗ್ ಶಿಫಾ ಬೋಳ ಕುರಿ ಕುಣವಾದ ಬಿಂಜೆ ಬೋಳ ಮಿಫಾರು ಐ ಹಮ್ ಬೋಳ ಬೇತ ಮಸೆ ಕುರಣಿ ಹೆಣ ಮೇಸ ಅಫ್ಘಾನ್ ಕುಳು ತ್ರಿ ಕಮರ್ ದಿನ ಮೈಸರ್ ಬೋಳ ಅತ್ಲಾ ಕುರಿ ಹೆಂಗ ತ್ರೆಂದಿ ಬೋಳ ಅಮಿಡ ದೇ ಮಸೆ ಕುರಿ ಬೋಳ ಲಿಬೆ ವರನು ರಾಜ್ಯ ಕುಳು ತ್ರಿ ದಿಫಾ ಕುರಿ ಬೋಳ ಫಣ ನಂಬರ್ ಅತ್ಲಾ 20 ಫ್ರಾತ ಮುಸ್ಕಂ ಹುರಿ ಅಫ್ಘಾನ್ ಹೆಂಗ ಕುಳು ತ್ರಿ ರಾಜ್ಯ ಮಿದಾಸ ಅಮಿಡ ಬೋಳ ತ್ಯಾ ಕುರಿ ಮತಿ ಕುಳು ತ್ರಿ ನಟ್ಟು ಆಫ ಕೋಸ ಏರಿಯಾ ತ್ರೆ ವರನ ಹುರಿ ನವಾರ ನಂಬರ್ ದಿನ ಬೋಳ ಅತ್ಲಾ ದಾಮಂತ್ರ ಮಿಫಾರ್ ತನು ಶಿಫಾ ಬೋಳ ಲಿಬೆ ತ ಮಸೆ ಕುರಿ ತನು ರಾಜ್ಯ ಕುಳು ತ್ರಿ ಬೋಳ ಅತ್ಲಾ ಮುಳು ತ್ರಿ ಕುರಿ ಫಾವದಾ ಕುಳಿಗೆ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಲೀಫ್ ಎಜ್ ರಾಜ್ಯ ಹಾಫ್ ತೆರೆಂ ಹಾಫ್ ಗೆ ಮೆದವರ ಮಾಬಡಸ್ ಪ್ಲಾನಿಟರಿ ಕ್ಯಾರಿಂ 20 ಫರಾತು ಪ್ರಥಮ ಹಾಫ್ 39 ಮಿನಿಟ್ ಮಿಹಾರ ಕುಳೆ ಮತಿ ಎಫ್ಎಸ್ ಕುಳ ಕಲ್ ನಡೆನು ಜೆ ದಿವೆ ರಾಜ್ಯ ಕಸ್ಪ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಕಸ್ ನಡೆನು ಜೆ ಯಂ ಕುರಿಯ ಫಾರ್ಮಲ್ ದಾರು ಬೋಳ ಕುರುಮಚ್ಚ ಬಾಗುತ್ತ ಏರಿಯಾ ತೆರೆ ಕೀಪರ್ ಅವಾಹ ದಕ್ಕಲ್ಲ ವೋಲ್ ಹದಾಲ ಮಿತಿಬಿ ರಾಜ್ಯ ಎತ್ತನಾಳೋನಿ ತಿಂಗ್ ಕುಳುಂತರಿ ಹತರ ಕುಳುಂತರಿ ಅಬ ತಿಬಿ ಕಾರಿ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಕುಳುಂತರಿ ಸಬಳಿ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಟೀಮ್ಗೆ ಕೆದ್ದೆ ತಿನೆ ಹತರ ಕುಳುಂತರಿ ಪೆನಲ್ಟರಿ ಎತ್ತರೆ ಡಿ ಏರ್ ದೆಫರಾತ್ ದೆಕೊಳುಂತರಿ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ದೆಕೊಳುಂತರಿ ಮಾಡ್ಕೊಳ್ಳೆ ಅಬ ತಿಬಿ ಕುರಿಯ ಫೋಣವಾದ ಬೋಳ ವೋಲ್ ರಾಜ್ಯಗೆ ವೋಲ್ ಜೈಫಾ ಲಿಬಂ ಬೋಳ ನವಾ ಈಲಾನ್ ದಿಫಾ ಕೊಫ ಕುರಿಯ ಫೋಣವಾದ ಇರ್ಮತ್ ಫ್ರಾಂತಿಯ ಗೊತ್ತಾಗೋಸ್ಬೇ ಲೀಫನ್ ಎಲ್ಲಮೆ ಅದೇ ರಾಜ್ಯ ಲೀಫನ್ ಎಲ್ಲಮೆ ಎಲ್ಲಮೆ ಎತ್ತ ಹೀವಾಗುತ್ತ ಫೌಲ್ ಕುರಿ ಜೀವ ಜೆಹಮ್ ಲೀಫ ಮತ್ತೆ ರಾಜ್ಯ ಎತ್ತ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ ಕುಳಿತರಿ ಕುರಿ ಫೌಲ್ ಆಗ ಗುಳಿಗೆ ರಾಜ್ಯ ಕೀಪರ್ ಕುರಿಯ ಫೋಣವಾದ ಹುಸೇನ್ ಶರೀಫ್ ಕುರಿಯ ಫೋಣವಾದ ಶರೀಫ್ ಕುರಿಯ ಫೋಣವಾದ ಬಳ ಮೆದುರ ಹೊರಸ್ ಅಫ್ಘಾನ್ ಸೆನ್ಸ ಕಾಲ ದಿಮಾರಿ ಮತ್ತು ಕ್ಯಾರಿ ರಾಜ್ಯ ಕುಳುತರಿ ಬೋಲು ಕುರಿಯ ಫೋಣವಾದ ಮಸೈ ಕುರಿ ಕುರಿಯ ಫೋಣವಾಲಿ ಬೋಳ ಸಿರಿ ಮತ್ತು ಫ್ರಾತು ಅಫ್ಘಾನ್ ಹಾಫ್ ತೆರೆ ಅಫ್ಘಾನ್ ಲೀಫ್ ಹೆಂಗ್ ಎಲ್ಲು ಹಾಫ್ ಗೆ ಮೆದ ಸಾಬ್ ತಂಗಳ ಫಾತ್ ಕುರಿ ಕುಳುತರಿ ಹೆಂಗ್ ಎಲ್ಲಿ ಬೋಳ ಕುರಿ ಜಿಲ್ಲೆ ಕುರಿಯ ಫೋಣವಾದ ಮೆದುರ ಹೊರಸ್ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹಿಂಗಾಸ ರಾಜ್ಯ ಸೆನ್ಸ ಕಾಲ ದಿಮಾಲು ರಾಜ್ಯ ಕುಳುತರಿ ಬೋಳ ದಿಫಾ ಕುರಿಯ ಫೋಣವಾಲ ಇಬ್ರಾಹಿಮ್ ವೇದ್ ಬೋಲು ಕುರಿ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತರಿ ಕುರಿಯ ಫೋಣವಾನ್ ಜಿ ಬೋಳ ಅತ್ಲಾಂಗ್ ಕುರಿಯ ಬ್ಯಾಕ್ಳ ಫಾತ್ ಎಂಬ ಕಾರ್ಯಬಳ ರಾಜ್ಯ ಕುಳಿತರಿ ನಟ್ಟು ಅಲಾಫ್ ದೇವೇತ ಮಸಕ್ ಇಬ್ರಾಹಿಮ್ ಐಸಾ ಮೂರಿ ತನ ನಟ್ಟು ಆ ಕುರಿಯ ಇರ್ಮತಿ ಫಾತ್ ರಾಜ್ಯ ಹಾಫ್ತರ ದಿಂಬಳ ಅತ್ಲಾಂಗ್ ಅಫ್ಘಾನ್ ಕುಳಿತರಿ ಹಾಫ್ ಗೆ ಮೆದವರ ಪೆನಲ್ಟ್ರಿಯ ಕಣಕಾರಿ ಇರ್ಮತ್ ರಾಜ್ಯ ಎರೆ ತಿರೇ ಜಂಜಿ ಹುಡುಕು ಕುಳಿತರಿ ದಿಂಜಿ ಬೋಳ ಮಾಬಡ ಬಾರು ಇರ್ಮತಿ ಫ್ರಾತ್ ಸೂತ್ರ ಕೊಳಂಬೇರ್
3: పెనల్టీ ఏరియా అనగా క్యారీ ఇండియా కొత్త ఫ్రోలం వస్తే తిరింది ఏబియర్ గోల్ కుర్మతిన్ రాజ్య లీఫ్ జహమె ఫుర్త్ మహాఫన్ సాలిస్ ఎమ్ మినిట్ కూడా ఎవ్ఎస్ కూడా కదండి నుంచి గోల్ కుర్మతిన్ లీఫ్ జహం కీపర్ హుసేన్ షరీఫ్ కలిసి గోల్ దేరి అతనే బావాలని గోల్ దేరి ఇరుమతి ఫరాత్కు బోళ బావా కూరియ ఫోన్ వాదని కుడుంతున్న కూరియ ఇరుమ అంగహ కూరియ ఫోన్ వాదని కూరియ ఫోన్ వాదని బోళ ఇరుమతి ఫరాత్ అస్మిత కరీమ ఫాత్ర వరక్కారి రాజ్య కుడుంతుని బోలం బోళ జహీర్ బోళతి పేరు విఫా అఫ్ఘాన్ గెల్దం రాజ్య సెన్సాక్ అజ్మాన్ మిత్రం అక్కారి ఇరుమతి ఫరాత్ ఎల్లి బోళ అమీన్ నబిల్జా బోళ అత్యాం కురి దామత్రే కురి ఫోన్ రాజ్య కుంటే ఈలాన్ బోళ అత్యాం కురి దేవత మసే దండి ఆఫ్ మెదం మెదిరం బోళ అత్యాం కురి దామత్రే ఆఫ్ఘన్ కుంతి లిబోళ ఎరిమన్ ఫ్రాత లిబి జై జమ్మ అసం బోళ కుం ఫాంగో సేరియ తరే వన్నం దామిదని ఇతను ఆఫ్ఘన్ కుంతి బోళ అత్యాం హుణ ఫ్రాత పెనటరి అదిమాదు అసం ఫ్రాత రంకారి జైల ఏరియా దంగుల ఏరియా తరే కారింగ్ ఇతరే నింబోళ అనికే సత్తా ఫ్యాషన్ అత్త తంగుల ఫాత జైల వీలా దే మసే కురి ఇతను అత్యాం ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ కుంతి అత్యాం కురి ఫోన్ బోళ ఫార్ ఒమిడ్ కు ఫాగ జీవ మెతరే హురి హెంట్ కుంతి ఆఫ్ఘన్ కుంతి అత్యాం మెతరం హురస్ కో రాజి హాఫ్ తరే వదకే కురి దా రాజి తింగ కుంతి అబ డిఫెన్స్ లైన్ ఫాబ పెనటరి అదిమాదు నింబోళ ఆఫ్ఘన్ కుంటే కొంట ఏరియాకి ఇరుమతి ఫరాత్ మాస్కూరియ గోదాది బాపడు వాలి బాడ గోదరియా హురస్ కో హుణ ఫరాత్ మాస్ తిరి తిరింది అయి ఉత్తర కొలం బేర సాలిస్ తెమినట్ కులేఫ్ అద గ్యాగనక సాలిస్ తిమినట్ కు కులం ఫుర్త మాఫ్ మినిమేని సాలిస్ తిమినట్ మి కులేముని మిహార ఫుర్త మాఫ్ కులేమర ద టీమ్ కు టీమ్ క సడే ను జహన్నమస్ లండు జహాన్ ఫుర్త ద టీమ్ అస్ లిబిగ ఇంగజ్ రాజ్య టీమ్ అస్ అది ఆఫ్ఘన్ టీమ్ అస్ గోల్ కుర్మతి మినకస్ రాజ్య లీఫ్ జహమె కీపర్ హుసేన్ షరీఫ్ కురి ఫోన్ వాదని గోల్ ఇరుమతి ఫరాత్ బాబా కీపర్ కురి ఫోన్ వాలి బాల్ ఇరుమతి ఫరాత్ మెదరు క్యారీ రాజ్య కుణుతరి ఫోన్ మ్యారి అఫ్ఘాన్ సెన్సర్ కాల్ది మాది ఇరుమతి ఫరాత్ ఫ్రెండ్ జీవ దేవత బస్ బేరు అఫ్ఘాన్ గెల్ను అఫ్ఘన్ కుళంతరం బోళ ఫ్యాన్ కురి జిల్లా మిత్రం క్యారీ మిత్రం హురస్కు వెళ్ళి బోళ రాజ్య సంచక్ర అధిమాల్ అఫ్ఘన్ కుళంతరం అత్యాయం కురియ మే ఓనని హాఫ్ మిదా సాబు ఇరుమతి ఫ్రాత్ రంగా వర క్యారీ బోళ అత్యాం కుడకో ఇతరి బ్యాల్ ఆఫ్ కారి హురి రాజ్య దెకుళంతరం అబతి బేగు ముంగ నట్టు హదాం తర రాజ్య కుళంతరం బోళ బేరు కొల్లి ఎల్లు మక అహజం బేరు కొల్లి బోళ అఫ్ఘన్ గెల్ను హాఫ్కి మెదవురే పెనల్టీరియా క్యారీ పెనల్టీ అధిమాలు వెళ్ళి బోళ కుళంతరే కొంట్రో కొల్లానికి వెళ్ళి కుళంతురియా మీద తిరిగి తిరిగి కురి దింబోళ అట్లాగే ఆఫ్ఘన్ కుళంతరే రాజ్య కుళంతరే నట్టు పెనల్టీ అధిమాలు వేస్తాం కూడా ఫాత పెనల్టీ కణిమాలు ఓమిడ మిడి బోళ కొంట్రో కొల్లా బోళ కురి దేవేతో మసే కురండి రాజ్య కుళంతరే నట్టు ఆఫ్ఘన్ నట్టు చేసి బోళ రాజ్య కుళంతరి అదిఫా కురి మధ్య ఫాత గోత్తు కోసం ఉత్తర కొలం బేరు ఈ కోణరక ఆఫ్ఘనిస్తాన్ లిబే హతరవణ కోణరు మెచ్చుకు ఫస్వణ కోణరు రాజ్య పెనల్టీ అయితే అఫ్ఘాన్ తినే హతరే ఫస్ట్ కుళంతరి తిబి ఏరియా కణాదిమాల్ ఎత్తరేగా బోరి కుళంతరికి మడుకొల్లాగి డి ఏరియాగే ఇరుమతి ఫరాత్ బోరి విహి నంబర్ మడుకోవాలి నగాదింబోళ ఓమిటి అనికేసుకోవడానికి కుళంతరి మిది పెనల్టీ తమ ఫాదం దీపి కుళంతరి నగాదింబోళ గోదిరి ఎత్తరే కీపర్ రాజ్య కుళంతరి దిఫాకి వర నురక్కా కొద్ది హామలామి రాజ్య కుళంతరి దిఫాకు దేవర లిబేతో మసే కురి ఆఫ్ఘన్ కుంతరి హాఫ్ మిదాస మనకేసి బోళ అత్తే ఇరుమతి ఫరాత్ రాజ్య హాఫ్ తరే కురియ దింబోళ పెనల్టీ అదిమాలు కుళంతరి కూసుకోమే అన్నీ కారి గురి కుళంతరి నట్టు హావ ఏరియా తరే చేస్తారు బోళ ఇవ్వరు వెట్టిగా రాజ్య కుళంతరి ఆ దిఫా కురి విహి నంబర్ కుళంతరి అయిన దిఫాకురు బోళ ఇరుమతి ఫరాత్ పేరు అదే ఆఫ్ఘన్ కుళంతరి కురియ ఫోన్ వాళ్ళు బోళ గోదేరియా తెరే కీపర్ అతకు జహం ఉండి అతకు నుజయి వెట్టింబోళ దేవనఫార వెట్టిన బోళ దేవనఫార జామ్ మసై కురి ఎన్ఎస్ రాజ్య కుణుతుంది దిఫాకు వెళ్ళి బోళ అట్లాం పెనల్టీ అది మాత్రం రాజ్య కుణుతుంది దిఫాకు కురియ ఫోన్ బాణిక ఇరుమతి ఫ్రాతం బేరువి హాఫ్కి గ్యాగనక మెదవరి పెనల్టీరియా క్యారింగ్ ఇరుమతి ఫ్రాతం రాజ్య హాఫ్ తనే ఆఫ్ఘన్కు వెళ్ళి అతనే వెళ్ళి బోళ కొంట్రో కొద్దా బోళ ఇరుమతి ఫ్రాతం క్యారింగ్ కుణుతుంది జిల్లా ఫాత జిల్లా మహాబోడ ఫాత సెన్సాకల్ అది మాత్రం దింబోళ అట్లాం కురియ మెను గమరుద్దీన్ మైజర్ అట్లా ఫ్రాతం సెన్సాకల్ హురస్కో కురియ దింబోళ అట్లాగి అనకాస్ హబీబుల్లా రాజ్య హాఫ్ తిరిగి బ్యాక్ కూడా ఫాత్ అనకాస్ని సాలి ఫస్ట్ మినిట్ కుళం ఎదురుబోతు దెమినట్ కుళం కురియద్దారు అదివేసి రాజ్యాంగ సఫాన్ శాసకాలంటే నుజే ఫ్రమాఫ్య కుళం కుణమూతనే ఆఫ్ఘన్ కెప్టెన్ హుణం ఫ్రాత్ నుగాకని రాజ్య హాఫ్ తరే పెనల్టీ బోళ అత్యాం కురి జయత్రే పెనల్టీ నగాదం జీ బోళ మిఫార్ కొంటో కొఫి పెనల్టీ ఎత్తరే గోదరాజ్ జిల్లా దీ నంబర్ నగాదం జీ బోళ రాజ్య కుళంతరి కాక జీ ఫణ ఎక్కేసి లిబుని ఆఫ్ఘన్ కుళంతరి దేవుడు ఫార్ అనక జీ బోళ మిఫారు ఈయన దిఫా కొడబడ ఏరియా బేరు దాను ముతనే మిఫారు అది ఆఫ్ఘనిస్తాన్ కుళంతరియా మిఫారు ఫౌల్ కొఫ మతి దీ నంబర్ ఒమిడ అని అరిందు కార్డు మీద ఎక్కి అది సాలి ఫస్ట్ మినిట్ కుళవిగ ఇతరు ఒక దెమినట్ కుళం కురి ఎమ్మిదని ఒమిడ్ రీందకి రీందు కాడాకి ফরওয়াদ এনি মিহার দি রাজ্য টিম কুলন্তরিয়া আমি মানে ই না আছে কুলন্তরিয়া ফরওয়াদ এনি মটকা কুড়ে না কুল হট সমতি আতি কোনিস দেন মে ডায়মন্ড জুবলি ফুটবল ওবারাত মেচ মে কুলে বেনি মি ফরত মেচ মে দ বাংলাদেশ আদি পাকিস্তান কি কুলে বেগেন দিয়ে মেচ সুমেস সুমক বেগেন নি বেগেন দিয়ে আদে মি মিরে মে কুলে বেনি মি ওবারাত কো দেন মেচ রাজি আফগানিস্তান বাদ দল কুলে ফরত হাফ কে কো 40 ফার্স্ট মিনিট হাফ কে ইতর কো দে মিনিট কুলম কুরি দার আদি বেস কো কল দন নুজে দে মি ওবারাত কো মেচ অননানি হাতরবন দহ মে হাতরবন দহ అదే కుళంతరే స్వర్వ హోదాలే కుళముత్తరే రాజ్య కుళంత షిఫా కురియ ఫోన్ వాని బ సార్ అఫ్గాన్ హాఫ్ తన అఫ్గాన్ కుళంతరే పెనట్రీ కారి హోల ఫ్రత్ లై టీమ్ గేం కుళంతరే కురియ ఫోన్ వాదని కురియ ఫోన్ వాద బల హోల ఫ్రత్ రో కారి కుళంతరే సాద నంబర్ సాన బల ఫ్యాన్ నట్వ కాల రాని కుళంతరే నట్వ దాంత్రగ ఇఫార్మతి ఫౌల్ కో ఫర్ రాజ్య కుళంతరే ఐ హమ్ కురియ ఫౌల్ దా కుళకి అఫ్గాన్ హాఫ్ తరే హోల ఫ్రత్ ఫైనల్లీ ఫెజ్జం హాఫ్గా మెదవరు కుర్తంకుల మెదరు క్యారీ మెదరు ఎవరు మాబడి సుళం ఫ్రాత్ పురియ ఫోన్ వాదన్ పురియ ఫోన్ వాదబల మెదరు హురస్కం ఉళం ఫ్రాత్ రాజ హాఫ్తన్ పెనట్రీ క్యారీ షిఫా బోదం కురియ దింబోళ అట్లాంగ ఐహం కురియ దాం తరం ఫుర్తం హాఫ్ కే కులున్న మిగే మిదియై ఎవ్వెస్ కొలక నడే నుజి సుమెస్ మెంబర్ అదాలమ దేవన హాఫ్ ఆకి బద్దల కొలన హెమ్నెస్ మియో వగత కొల కలమెన్ అడు స్టూడియో హవాల్ కొలదాన్
4: ದೇಮಿಗೆನಿಸ್ತೀನಿ ಡೈಮಂಡ್ ಜುಬ್ಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಫುಟ್ಬಾಲ್ ಟೂರ್ನಮೆಂಟ್ ದಿವೆಹಿ ರಾಜ್ಯ ಅಫ್ಘಾನಿಸ್ತಾನ್ ಬದ್ದಲ್ ಕೂಡಿ ಮೆಚ್ಗೆ ಫುರತಮ ಹಾಫ್ಗೆ ಕುಳು ಗಾಲೋಳು ದಂಡುಂಬಾಗುತ್ತು ಗಡಿ ಮಿಹಾರ್ ನೋವಾ ಗಡಿ ಫನ್ಸಾಸ್ ಎಂ ಮಿನಿಟ್ ತೀರಿಸ್ ಹಸಿಕುಂದ್ ಮೀ ದಿವೆಹಿ ರಾಜ್ಯ ಗಡು
5: ಇಲ್ಮಿ ನೂರು ಹಿತ್ತಂ ಆರೋ ಕುರುವ ದೆದುಣಿಯಗೆ ಬಾಜ್ವೆರಿಕಮ ಮಗು ದಕ್ಕಾದೆ
6: ತುಳಹೆಯ ಫುದುಂತೆರೆ ಉಫಾವಿರ್ದಿರುಳುಮಕ ರಾಸ್ತ ಫಹಿಕೊತ್ತೆ
5: ಉಮ್ಮೀದು ಆಕೊದ್ದಿ ಎಕಣಿವೆರಿಕಂ ಫಿಲುವಾದೆ
6: ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
5: ಇಂಹಾ ಸತರ್ಸೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
6: ಅಡಿಹ ನುವೆ ಮೆಗಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
7: ಕುಳಿವರ ಲೋಪಿಕುರ ಫರಾತಕ ಖಾಸಕ ದಿವೆಹಿರಾಜ್ಯಗಡು ಗೆನಿಸ್ತೇನೆ
8: ಕುಳಿಫಸ್ ಹಫ್ತಾಗೆ ಎಮ್ಮೆ ಫಾಹಗ ಕೊಲ್ಲವೆ ಕುಳಿಬರು ಖಬರ್ತ
9: ಗತ್ಕ ರಾಟಿಗ ಫುಟ್ಬಾಲ್ ಕೋತೆ ನಿಮ್ಮ ಪಣುವಾತಿ ಕ್ಲಬ್ ತಕು
7: ಏಕಿ ಕಂಕೊಳ್ ತಹುಗ ಕುಳಿವೆ ಮೆಚ್ ತಕು ಪೆನುನು ಹ್ಯಾರಾಂ ಕುರಣಿವಿ ನತೀಜಾತ
9: ಫಾಹ ಕೊಲ್ಲಾನ ಯುರೋಪ್ ಗೆ ಲೀಗ್ ತಹುಗ ದೆಂಗ್ ಎಮ್ಮೆ ಫಹು ಮೆಚ್ ತಕ ಕುಳಿಗೆನ್ ದಾಣೆ ತುವಸ್
8: ಜುವಾಂಗ್ ಎಥ್ಲೀಟುಂಗೆ ಉಮ್ಮೀದಿ ವಾಹಕ ತಕ ಕಾಮಯಾಬಿಗೆ ಸಿರ್ರು ತಕ ಕುರಿಮಗು ಬಟ್ಟಂ ವಮುಂಗಣ್ಣ ಗೊಯ್ತ
7: ಕುರಿಯ ರೇಫಾವಾ ಮುಬಾರಾಯತ್ತಕ ಪೋರಿಕದ ಮೆಚ್ ತಕಂ ಅವಸ್ ಖಳಿಯೆ
8: ಮಿ ಹುರಿ ಹಾ ಮೌದು ಮಾತೆಂ ಹಿಮೆನೆ ಹಫ್ತಾಗೆ ಎಮ್ಮೆ ಪೋರಿಕದ ಕುಳಿವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್
7: ಕುಳಿಫಸ್
8: ಕೊಮ್ಮೆ ಬುದ ದುಹೆಗೆ ಹೆಂದುನು ದಿಹಗಡಿ ತಿರಿಯು
7: ಎಂಹಾ ಸತರಿಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
8: ಅದಿ ಅಡ್ಡಿಹ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
7: ಹಮೈ ಕನಿ

మీగనిస్తేనే అప్తాగవాహక మిసిల్స్లాగా మిహారు స్కినిస్తందా వాహక షాయిన మీ అల్ఫాలలా ముఫీదా మొహమ్మద్ హదియాకు రవాఫా వాహకే. ఇతరు బావరినకి సీమా ఆష్తా అబ్దుల్ కరీం, హుషా మొహమ్మద్ ఫలీన్, హబీబా రమ్లా ఇబ్రాహీం, వహీదా రజత్ రషీద్, సల్మా అహ్మద్ రమ్లా, లుబానా నాష్తా అహ్మద్, అది షాయినా అజీజా ఫారూక్. మేఫ్తాగస్వాహుషేళి మరియమాత్ ఫాదనాన్ ఉఫతా అక్లవాలి ఫాత్మత్ వహీద మిసిల్స్లాగ్ కురియంగ్ బేవిస్తావతరోము అడుగునే శత్నసీ మక్కి వెళ్ళాను. అస్సలాము అలైకుం.

0: సోదికమక ఏం ఇక్తి సోది గొతరే మీ బలాలని జిహేని కొమ్మె కమ్మె కొరికమ్గా వేసి దీనికి ఇహా ముహిము వచ్చే నూనె మీహుం దెకే గొతుగా విజ్జీయ దేహమిమ మీహుంగె తెరేగ దీన్ ఓవిగే నువానే మీ నబీ బేకను ఫణువాగే అహగే గతుగా మీహున్న మీ అంగవా దివ్వని దీనికి ముహిము వచ్చేక్క దీనకం ఉళన్ జిహేనకం ఏ దీనకి అల్లా సుబ్హానహు వ తాలా ఖాలిస్ గొతుగ అళుకం కురన్ దస్కొద్దే ఎచ్చెక్కం ఏ నబీయక మిమీహు మీ అంగా దెని దీనకి ముహిం వచ్చే నూనె బేణువని ఇక్తిసోది ఫుదున్ తెరికమ్మె ఒతుమే ఏం ఇక్తిసోది ఫుదున్ తెరికమ్మె ఒతియాదె మసలే నితే ఏ మిమీహు మీ విస్నాదే ఎచ్చకి ఏం వీమ అహర్మె మీ ఉళే జమాన్ మీ జమాన్ నూన్ ఎహిన్ జమానెన్ అన్నాని కమక ఎగ్గుత్కెస్ ఖియాల్ ఖురాన్ కమే హగే గతుగ నితే ఎ మీహు మీ అనే షుయబ్ అలైహిస్సలామ ఎగుత మీ విస్నాదెని ఎహెం వీమ మగుమతి మీహకు ఇస్లాం దీన్ ఉంగెనెన్ దాకమ విజ్యాస్ ఏనే మలామె కురని తీ కోచెన్ హే కలే కియవని తీ కన్ నొకురియ కలే నెన్ హే ఉడవేక ఎహెం బునా కహల ఇబారాతకుం ఎ మీహుంగె వాహకత మీ బినా కొరని హగే గతుగ దెన్ హమే గొత షుయబ్ అలైహిస్సలామ గరిహం ఈమాన్ వెగె మీహకు దాకమ వెన్య మీ దనియే ఎక్కల హే గొతం ఉలెన్ దా మీహు ఏహెం బుణ ఏ జదలుతం ఎ మీహు ఎబ కొరే మానికి ముజ్తమాగ తెరేగ దీనకి మి ఎక హెరి కొఫోన్ ఎచ్చక మిహదని ఏ బేణు నెన్ ఎచ్చకే దీన్ ఉంగెనే మీహ దీనం ఉలెం బేణు వా మీహ సే మొయేకే బుణా కాల గొతక వాహక తమ్మి బినా కొరని
1: అదే దెమ్మె ఇబ్రాహిమ విదాళు వాహకేకి హగీగత్తుగా హమ ఎకని షోయబుఫాను గౌముగే మిహుంగ తెరేగోయి వాహకి వెస్ను నిగేత అవును మెన్ తఫాత్ అనే కిరుత్ గురువాను తఫాత్ ఆయత్తక తఫాత్ గౌమతక వాహక బయాలికం గా వ్యస్ దెమ్మె ఇబ్రాహిమ విదాళు గత హమ ఎమ్మింగ తెరేగస్ ఒయి ఎ వాహకే ఇంగేత ఏ హురి హతనిగస్ హమ తకురారోము అన్నని మిసాలక మిహారు అవును మెన్ మిహార్ మేవులే దునియా అవును మెన్ బయాలికం గా వ్యస్ దునియాగ హురి హతనిగ ఇంగేత ఏకహల గొతకం ఏ ఉన్నని ఏ కొమ్మె గౌమగా వేస్ మిసారి కొమ్మె దీనిగ్గ భయకం గా వేస్ ఏ భయకు తెరేగ ఉళ ఏ దీన్గ వెరిన్న నూని ఏ దీనం ఉళే భయక ఏ గౌమెగ్గ కహ కందెత్తగ దిమావే అవును మన్న హమ ఖబర్ ఫత్ర వసీలత్తకుం వేస్ ఏకం ఎంగె దెన్ మీ ఇబ్రాహిమ విదాళు గొత్తుం గొత్త అవును మన భయాలారుగ శ్రవఫాను గౌంగు తెరేగ మిగులును బొడతి మీహు ఇంకేతో ఏకం ఇస్నగాయక మిగులును భయకం గమి వాణి గురు కీరుత్ గురువాణుగా అల్లాహ సుబ్హానహు వ తాలా ఏకం భయంకురవ్వా ఫెబే అల్లాహ సుబ్హానహు వ తాలా వాహికురవ్వా ఫని وقال الملأ الذين كفروا من قومه لئن اتبعتم شعيبا انكم اذا لخاسرون انكم اذا لخاسرون اكليغ فانو قومك ميهون ترين كافر ميهون بني شعيب فانا تيابا من تبا وجنما تيابا من واهوشي ديركن ليبغان وا گلين ويغان وا بايك كتوگ اي مي ابو دو سينگا تو اي حق تبا وا بايكا ديتر ابو دو سمكهلا واهك تكن انان اي اميهون اي تبا وا كمكي اي تاكون تاگ نوجه كم كم گا ابو دو اكما انكار كورا مي بونني
2: اي الله غ رسكم فر متين هندا نوا مي
1: ادا ميتنو گس الله سبحانه وتعالى ميدن مي كيرت قرانو گ شعيب فانو گ واهك ذكر كورمون ఐసమి అల్లాహ్ సుబ్హానహు వ తాలా వహికురవ్వా మివనివస్ ఏ గౌముగ మిహుంగ తెరేన్ కాఫిరు మిహుంగ వాహక ఏమ అల్లాహ్ ఈమాన్ నువ కొమ్మె బయకి అల్లాహుగ కులదుమంత కమం ఈమాన్ నువ కొమ్మె బయకి ఏ బయకు దెకేని ఏ బయకు ఎతిబ గొతకి ఏ రంగళు గొయ్ కమ్ గ దెన్ అల్లాహ్ ఈమాన్ వెగెన్ అల్లాహ్ ఇంగే గొత్తం ఉలే మిహున్నకి ఏ ఎవ్వెస్ తాకున్ తాకు నిజే బయ కమ్ గ కీత్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గ జమాను గావస్ అది ఏగ కురీ గావస్ హురిహా నబీ బేకలు గ జమాను గస్ మికం హంగా ఫోతి సామ మిగొత
2: می حساب پروگرام نیمالہ وقیانی ایراد کر وی یا مفد اہم فرصت کا امید کرم اہم ترین فائدہ ہر معلومات کو لگے نستے وج کم گے ہنگ ہم جہم وسلی بھی کرنم پروگرام ریکارڈ کری احمد رشاد حسین لبی اشیخ عبداللہ جمیل افدی علی عبداللہ والسلام علیکم